ఏళ్ళ దినోర్దుంచి చెండతి మారు కండడు లడాయి కాదు. ఆ తిమ్మన్నాజులను కాతకులు దినకులు ఎంకులు ఆయ భక్తి చెత్త ఆండల ఎంకుల లడాయిద నిరీక్ష సుళ్ళాయిజి ఈ వరి జవని బత్తిద ఎంకుల దండద పదినేళ్ళు జన జవనిర్న తరకర్త మెచ్చి నినను నిన్న తంకొగు నిన్న బిర్సాదిగె ఈ లడాయిదు కలెట్టు తోజైన నిన్న ఆనాదిగె ఆండ ఈ ఏరందు ఎంకు గొత్తాయి చెత్త ఈతు మల్ల లడాయిద కలటి తంకొడు కాదొడుందండ ఈ సామాన్య ఇల్లదాయ ఎన్న భావనే అంచాదు కేనొందులే నిన్న అమ్మేరు నిన్న పెద్దదిన అప్పేరు ఈ వా గుత్తుద ఇల్లదాయే పనువానా.

0: ఈ వా పూంజయ్య
1: వా పూంజనే గుర్తుండి
0: పూంజర్లేటే మూజి విదండు పూంజి కట్టద పూంజి పూంజి రొట్టిద పూంజి బొక్కొంజి పెరడద పెరిగ పోపున పూంజి ఆటనే మా జాత్ర మాత కరీద్ కొంచెం అయ్యింది తినత్త ఏలు తినత్త కోరిద కట్టప్పుడు ఆ కట్టడు కాదు నాకు కట్టద కోరి అయి కోరిద అవి కట్టద కోరిద పుంజే
1: పుంజే.

0: रेडियो सारंग 107.8 FM। కేటుంటుల్లారి ది రేడి సారంగ్ 107.8 FM రంగరంగరు జీవన ఇండతో బ్యారి విశేష కార్యక్రమతగి ఎల్లారుగం కల్బునొరుని స్వాగత శ్రోతృంగలే ఇప్పటికి బ్యారి అధ్యయన పీఠ సంస్థర తరఫులు నడిదంకెత్తు బ్యారి నాలాచరణ ఇదరో కార్యక్రమతులు ముంటిదాయు కర్ణాటక జానపద విశ్వవిద్యానిలయతు నివృత్త ఉపకులపతి డాక్టర్ కె చిన్నప్పగౌడ అయల్డే పలకంగ కేటున్ బరువ
1: ನಾನು ಸ್ವಲ್ಪ ವಿಷಾದದಿಂದ ನಿಂತಿದ್ದೇನೆ ನಿಮ್ಮ ಮುಂದೆ. ಸ್ವಲ್ಪ ಬೇಸರ, ದುಃಖ ಏನು ಅಂದರೆ ನನಗೆ ಬ್ಯಾರಿ ಭಾಷೆ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲಲ್ಲ ಅಂತ. 68, 69, 70 ವರ್ಷ ಹತ್ತಿರ ಹತ್ತಿರ ಆಗ್ತಾ ಬಂತು, ನನ್ನ ಸುತ್ತಮುತ್ತ ಇರುವ ಒಂದು ಭಾಷೆಯಲ್ಲಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇವೆ, ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇವೆ, ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇವೆ, ಯಾಕೆ ಒಂದು 60-70 ವರ್ಷ ಇದ್ದ ಸಮುದಾಯಗಳ ಜೊತೆಗೇ ಇದ್ದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಯಾಕೆ ಒಂದು ಭಾಷೆಯನ್ನು ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ, ಅವಕಾಶಗಳು ಯಾಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂದರೆ, ಈಗ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಬಂದು ಮುಟ್ಟಿದ್ದೇವೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. ಆಗ ಹೇಳಿದೆ ಅವರಿಗೆ,

అంచనా పుడుదమ్మ. పగ్గు బేష్య కార్తెల్ ఆటి సోణ నిర్నల జార్దే పెరాల్దే పొన్ని మాయి సుగ్గి ఇంచా పదురాడు.

0: పెరడద పిరవుడు కంజి పోయిలక, పెరడద పిరవుడు కిన్నెలు పోయిన పోయిలక, పోయినల్ప బత్తినల్ప రక్షణ మల్తుండా నిక్కు బొల్లిద సంకాల పాడావే. ఈ దండు జైతుండా నిక్కు నేమ కొర్పే. స్వామి జుమాది ఏ రక్షణ మల్పడు బాలదేవు లడాయికు పోదు బలమగ. ఆ జుమాది వంటేరు నిన్ను రక్షణ మనిపోయారు.
1: ఈయన కారుగడ్డ బూరందే ఆశీర్వాదం అనిపలే పోదు బర్పే.

0: పూంజయ్య
1: ఎనకు వా పూంజన గుర్తుండి
0: పూంజర్లైతే మూజి విదండు
1: ఓ
0: ఒంజి కట్టద పూంజే
1: ఆ
0: ఒంజి రొట్టిద పూంజే ఒక్కొంజి పెరడద పెరిగే పోపున పూంజే ఆటనే మా జాత్ర మాత కరీద ఒంజి అయిన తినత్త ఏల తినత్త కోరిద కట్టప్పుడు ఆ కట్టడు కాదు నాకు కట్టద కోరి అయి కోరిద అవే కట్టద కోరిద పుంజే
1: కట్టద పుంజే
0: ఆ కట్టద పుంజే ఎందువని పేరు అంచెనే కొంచెం జాళ్ళు కుంటుడు కట్టుబారు ఉప్పుడు అవుదల కట్టోగా పుజ్జియ ఏ రాండల అప్రూపద బిన్నెరు బన్నగా అవేన పాత్తద పొజంకద రొట్టి దొట్టికే బలసేరు అవు రొట్టిద పుంజే బొక్కుంజుండు అవు పెరడద బెరియ పోవుందుప్పుడు అవు కట్టోగా పుజి రొట్టిగా పుండు అంచ ఈ మూజెట్టి వా పుంజేందు గొత్తాయి చెత్త నిక్కిత ఎన్న పరిచయాయిచ తిగలేన గట్టి మల్తోను
1: గాయగా
0: ఒంజత్ రడ్డత్ ఏలు దండన చైతదిన మణిమజల గుత్తుదా దుగ్గన్న కొండయాను
1: కొండే

అక్కడ తీర్కాదు బుక్కేవిడ నన్ను చూస్తూ ఉండిగే ఏపు పుట్టరకన్నా ఎరుపత్తిన గుడ్డ పండే బచ్చంగా సాయబర్రాలపై ఉంటుంది రే ఆరు వరం.